0: యేసు క్రీస్తు గౌరవ నాడు గారికి సాబిస్తాం అపోస్తలెస్ కతరు ఇనుగన్ విన ఓలత్ కో సైందో అన్స కతరు ఇనుగది నాతౌ కో సైందో ఆరె పైలే సోమా కసల్ గడ బగ్డు బోత్ గా సేము సిం బహన్ ఆసిద్ బాబా గడ గోర సేమా బాదో రీనో ఆసిద్ బా కాబురున్యోగ్ సోసు సేము గబోతాన్ కలవు బువాయ సిద గహడె సకపనహోనన్ కల్ మంగ పనహోన్
1: Amen.
0: Ang katinilungan kan kagurang ng danay na mapasain do.
1: Asin sa imong espiritu.
0: Magpadinarawang kamukatanda ding katinilungan. Peace.